దయాల్ మనకున్నాము సాగము సాధ్యమక సంగం పహజల తాడేయను సాకత్ నిందకు దుష్టు కిను మాహిబ్ దారేను తేస సాహిబ్ కీటేక నానక మనై మాహి జస సిమ